0: The sound design serves as a vital narrative and psychological tool that enhances the film's horror beyond conventional jump scares through the use of reverberant echoes. Ladies and gentlemen, the award for the best screenplay writer original goes to Sri Bandareddy Sukumar for Telugu film Pushpa, The Rule Part 2. Sri Sukumar is being conferred with Silver Lotus.
1: Your order? The Pundalek Leather. Often to buy a letter.
0: The film presents a compelling and intricately crafted screenplay that masterfully weaves character, conflict, and emotions into a powerful narrative.
2: Best screenplay writer adapted ka puraskar Marathi film Swar Gandharv Sudhir Phadke ke liye Shri Yogesh Shivram Deshpande prapt kar rahe hain pratishthit Rajat Kamal.
3: Je majha manala bhavta te majha sangeetatun majha galyatun utarta.
0: For outstanding achievement in adapted screenwriting, authentic character development, and the profound emotional and dramatic impact of real-life legendary singer.
2: Sarvashreshth screenplay lekhan sambad ke liye Telugu film Lucky Bhaskar ke dialogue writer Shri Venki Atluri ke liye Rajat Kamal.
4: Na peru Bhaskar Kumar. నా జీతం 6,000 రూపాయలు. బోర్డర్లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, నేనే కావాలని నన్ను చేసుకుంది.
0: ది డైలాగ్స్ దట్ బ్లెండ్ ఫిలాసఫికల్ ఇన్సైట్ విత్ ఎమోషనల్ ఒథెంటిసిటీ. ది అవార్డ్ ఫర్ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ గోస్ టు శ్రీ షెహనా జలాల్ ఫర్ మలయాళం ఫిల్మ్ బ్రహ్మయుగం. హీఈస్ బీంగ్ అవార్డెడ్ విత్ సిల్వర్ లోటస్.